మదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీ పవోది విశదాంబర సంగ

మాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయ.

పూర్ణబోధమతరమ్య సుధాబ్ధిచంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవత్రే శ్రీజైమినిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యా సుధా పరిమళోల్లసితా చకాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీవేంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీవేంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. వాదీంద్రతీర్థ సుమతీంద్ర ముఖాస్తువంతి కర్మందినో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయాద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గార్హస్థ్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రఘూర్బహునాశ్రమేణ మంత్రాంజపస్యను దినం జగతీం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి దివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరుపూజ

0: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்த்ராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமும் இன்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்த்ராலய மடத்தின் நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: ஹாய், திஸ் இஸ் பிளேபேக் சிங்கர் பிரசன்னா. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திரா நமஹ.
2: ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மத்வமதாம்பதி பூர்ணச்சந்திரலு, ஸ்ரீ ராகவேந்திர குரு சார்வபௌமுலு, பக்தலோகாన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానది ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్తకోటి మొదట క్షేత్రదేవత అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.